0: ఏ హార్ట్ అండ్ మైండ్ ది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ మస్ట్ బి ఆన్ ప్రాక్టీస్ ఎనీ వే యూ సిలెక్ట్ ఐదర్ యూ ప్రే ది ఆల్మైటీ గాడ్ ఆర్ గాడెసెస్ ఆర్ యూ డూ సర్వీస్ ఫర్ ది హ్యూమన్ యూనివర్సల్ హ్యూమన్ సొసైటీ మన బీయింగ్స్ ఆర్ ది యూ థింక్ ఆఫ్ ది బెటర్మెంట్ ఆఫ్ ది యూనివర్స్.
1: Jay Sitaram, join us on radio and TV Jagriti for live nightly broadcasts of a 7-9 Bhagavad Puran Saptaha Yagna to be hosted by Mr. Dinesh Ramsuresh Maharaj and family of San Juan. It's on from Sunday 19th July to Saturday 25th July from 7 to 9 p.m. and concludes on Sunday 26th July at 9 a.m. Officiating will be Pandit Navin Omadath Maharaj with puja to be conducted by Pandit Rohit Maharaj. Live exclusive coverage on radio and TV Jagriti.
2: What you need to know, it's your business. As the world's economy evolves, what you need to know, it's your business. Keeping an eye on business and informing you on its happenings, it's our business. Eye on Business.